తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటి ప్రభా శ్రీ శరీరం స్ఫురన్ మౌళిక లోలిని చారుగంగ లసత్ బాల బాలేందు కంఠేభుజం శలత్ కుండలం భ్రూసు నేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాలం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం ప్రచండం ప్రకష్టం ప్రకల్వం పరేశం అఖండం అజం భానుకోటి ప్రకాశం త్రయశూల నిర్మూలనం శూలపాణి భజేహం భవాని పతిం భావగమ్యం కళాతీత కళ్యాణ కల్పాంతకారి సదా సజ్జిదానంద దాతాపురారి చిదానంద సందోహ మోహపహారి ప్రసీద ప్రసీద ప్రభు మన్మధారి నయావద్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరేవ నరాణం నావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభు సర్వభూతాదివాశం నామి యోగం జపం నైవ పూజా నోహం సదా శంభుతు జరాజన్మ దుఃఖౌ తాత